read the word of God and the true doctrine. So my dear Ignatius, my dear brothers and sisters, please share our Ignite Radio programs to your friends, neighbors, relatives, and aunties. So my dear Ignatius, my dear brothers and sisters, what a wonderful day that God has given for us. We need to be very, very careful when we are living under these circumstances, because Satan is like, you know, it is searching like a roaring lion. So we need to be very, very careful. You know, it can tempt us like in many ways. Like in many ways, my dear Ignatius, my dear brothers and sisters. So we, as his children, has to be at the feet of God. We need to be always seek his, grace upon us. So my dear Ignatius, my dear brothers and sisters, once again, good day, my dear Ignatius, my dear brothers and sisters, and welcome to this Ignite Radio program where God's word lights our heart, strengthen our faith, and transform our lives. So thank you for joining us today, whether you are listening from your home or at your work or traveling or spending quiet time with your family. We are grateful that you have tuned in. We are very grateful, because many people they are choosing the time to spend or time to enjoy on their own pleasures or on hobbies or habits. But you are here because you have decided to spend some time with God. My dear Ignator, my dear brother, and my dear sister, you are very, very blessed. God is blessing you because God has given us the time. So in your life, you know, in a day, 24 hours, if you see in a 24 hours, you know, that's a gift from God. That's a gift from God. That's it was given by the God. So, In the same time, you are spending or you are giving some time to God. Such a blessing. So, my dear Ignatius, my dear brothers and sisters. So, today, we are going to see one of the lesson from the Old Testament. So, you know, Old Testament is like the history for us, right? History for us. So somebody asked, why study history at all? You know, it's already happened, past is past, bygones are gone, everything. But, you know, what will happen if you don't study history? What will happen if we don't study history, or if we don't know about the history? We are bound to repeat it, right? Let's say, for example, you are in the business and you have started a business. Let's say, for example, you have started a real estate business. And you have started in Hyderabad, and your father has already started in Ongole or some other place. You know, if you don't study, if you don't have the case studies and what will happen at the business starting, and how we need to address the clients, and how we need to talk with the clients, and how do we need to make the negotiations, and etc., everything we need to learn.
Like you go to your father and you'll ask, so how was the business and how it goes, and what is the best sale you have done and what's the worst sale you have done, and you will ask and you will get all the information because you don't want to repeat the mistake which your father has done. Right? So that's why we need to know, or we need to study the history. We need to study thy story. So likewise, there are many great lessons from the Old Testament, so that when that we can glean from today. That's why he says Romans chapter 15 verse 4. Romans chapter 15 verse 4. So, for whatever things were written before were written for our learnings, that we through the patience and comfort of the scriptures might have hope. So, here, my dear readers, my dear brothers and sisters, Paul seems to take a bit of detour from his main point with this verse. If you study the chapter, the previous verse he has quoted from Psalm 69, to support the idea that because Christ did not please himself in this life. So self-gratification should not be the main priority of the Christ followers. So now Paul seems to comment on his practice seen in Romans and throughout his other letters of quoting scriptures to support his teachings about Christ. For the modern readers, Paul's reference are from what we are now called the Old Testament. It is true that Christians have died to the law in Christ and have been released from any obligation to obey the requirement of the law. So, my dear readers, my dear brothers and sisters, that doesn't mean, however, the scriptures from the former days has stopped being valuable. So that's why Paul insists that those older scriptures were written to teach modern Christians, not just those who read them in the former times. Not just those who read them from the former times. So my dear readers, my dear brothers and sisters, so God is really, really helping us. God is really, really helping us. So this verse serves as an answer. They help us to endure even through the suffering. So that's why this verse serves an answer to modern Christians who ask, why even bother to read the Old Testament? Regardless of age, those writings remain the revelation of the heart of God. The fact that we have been freed in Christ from the following law does not stop those 39 books from being the Word of God, full of truth, wisdom, history, and the great encouragement for believers. That's why Paul insists that we place value on those scriptures and seek out encouragement and hope from them. So my dear readers, my dear brothers and sisters, really God is really helping us. God is really helping us. So today we are going to learn the message titled, Let My People Go. Let My People Go. This statement was God's command to Pharaoh through Moses. So we are going to the Old Testament, to the Moses era, and we are seeing conversation between Moses and Pharaoh. It was much more than a demand to free a nation.
It was a picture of God's desire to set every person free from the slavery of sin. So, my dear Ignatius, my dear brothers and sisters, many people today are living under different kinds of bondage. Some are trapped by fear, some are trapped by guilt, some are by addiction, some are by anger, some are by bitterness, or some are by hopelessness. But other appears successful on the outside, but are prisoners within. So, my dear readers, my dear brothers and sisters, the wonderful news of gospel is that God is still saying, let my people go. He's saying, let my people go. He is still the God who delivers. Today, we will discover that the story of Israel, deliverance from Egypt, is also the picture of our spiritual deliverance through Jesus Christ. So may the Holy Spirit speak to each one of us as we study His word together. So my dear Ignatius, my dear brothers and sisters, let's have a small word of prayer. Heavenly Father, we thank you for your love and mercy. And we thank you for giving us your word that teaches us, encourages and transforms us. Oh, Father, please open our hearts today as we listen. Help us understand that you alone have power to deliver us from the every bondage. Strengthen our faith and draw us closer to Jesus. In his precious name we pray. Amen. So, my dear Ignatius, my dear brothers and sisters, today we will answer three important questions. What was Israel's bondage in Egypt? What was Israel's bondage in Egypt? And second thing, how did God deliver his people? How did God deliver his people? And third thing, how does this teach us about salvation through Jesus Christ? So, my dear Ignatius, my dear brothers and sisters, by the end of this lesson, we should understand that sin is a cruel master and Jesus is our deliverer. And God invites every person to experience true freedom. So, my dear Ignatius, my dear brothers and sisters, so we are going to learn something more in this lesson. So why does God says, let my people go? So nowadays, you know, God is asking us to let our sin, to sin go in our life. My dear Ignatius, my dear brothers and sisters, now let's have a small story. Imagine a young eagle that is accidentally fell into a chicken farm while still very small. Okay, the chickens accepted him and he grew up believing he was one of them. He scratched that ground. He ate like the chickens. He never tried to fly. One day, another eagle flew overhead. So the older eagle called, "You are not chicken, you were created to soar." So the young eagle replied, "No, I am just a chicken." After much encouragement, the young eagle spread his wings. At first, he was afraid. Then he caught the wind. Suddenly he realized he had been living far below what he was created for. So, my dear Ignatius, my dear brothers and sisters, many people today are like that young eagle. They have become comfortable in spiritual slavery. Just came to remind us that we are created for freedom, not bondage. So, let's read the scripture reading of this week, Acts chapter 7,
Acts chapter 7 verse 30 to 36. And when 40 years had passed, an angel of the Lord appeared to him in a flame of fire in a bush in the wilderness of Mount Sinai. When Moses saw it, he marveled at the sight, and as he drew near to observe, the voice of the Lord came to him saying, I am the God of your fathers, the God of Abraham, the God of Isaac, and the God of Jacob. And Moses trembled and dared not look. Then the Lord said to him, take your sandals off your feet, for the place where you stand is holy ground. I have surely seen the oppression of my people who are in Egypt. I have heard their groaning and have come down to deliver them. And now, come, I will send you to Egypt. This Moses, whom they rejected, saying, who made you the ruler and a judge? Is the one God sent to be the ruler and a deliverer by the hand of the angel who appeared to him in the bush? He brought them out after he had shown wonders and signs in the land of Egypt and in the Red Sea and in the wilderness 40 years. So my dear readers, my dear brothers and sisters. So here it shows how the Israelites came to Egypt and were enslaved for 400 years. They went to Egypt to escape a famine and grew into a nation while in slavery. For 400 years, the Israelites had no law, no temple, and no freedom to worship God as they should. But they were still God's chosen people. So here, my dear readers, my dear brothers and sisters, Stephen then references Moses, the great prophet who spoke to God as a friend, gave the Israelites their identifying law and led the people from slavery to the gate and the promised land. So they started as a murderer, and yet the God was still with him and his people. This is the most powerful defense of Jesus' role as Messiah, turned them to call to Moses. As God called Abraham in Mesopotamia and Haran, he called Moses in Midian. God did not limited by geography. So here God empowered Moses to lead his people out of Egypt at Mount Sinai, where God gave the Israelites the law. Stephen subtly points out the Israelites that didn't reverse Moses. They rebelled against him. And again, God did not bound by place. He gave his people the law in the middle of the wilderness between Egypt and the promised land. At this point, the Stephen somewhat shifts the attention from the law to the temple. God didn't ask Moses to build a temple. He asked him to build a tabernacle or tent. This tabernacle and its successors served the Israelites into promised land throughout their campaign, past the time of the judges, and throughout their reigns of King Saul and King David. In fact, the tabernacle didn't even dwell in Jerusalem until David's reign. So my dear readers, my dear brothers and sisters, here, if you see, for fuller understanding, of today's lesson, we will also read Exodus chapter 3,
where God speaks to Moses from the burning bush. If you read Exodus chapter 3, Moses is standing, he sees a bush burning but not consumed. God calls Moses by name. God tells Moses he has seen the sufferings of Israel. God says, I have heard their cry. I know their sorrows. I have come down to deliver them. Deliver them. God then gave Moses the mission. Go to Pharaoh and tell him, let my people go. This chapter reveals God's compassionate heart. God is not distant. He sees, he hears, he remembers, and he delivers. So my dear Ignatius, my dear brothers and sisters, we need to remember that God is not distant from us. He is seeing us, he is hearing us, and he is remembering us, and he is delivering us. So my dear Ignatius, my dear brothers and sisters, let's jump into the lesson. ప్రియమైన ఇగ్నటేడియస్ శ్రోతలారా, దేవుని బిడ్డలారా, శిరవచన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఈ యొక్క ఇగ్నైట్ రేడియో ప్రోగ్రామ్స్ కి వింటున్నందుకు, అలాగే మీ యొక్క సోదరులకి, మీ యొక్క కుటుంబ సభ్యులకి ఈ యొక్క విషయాలను చేరవేస్తున్నందుకు, ఈ యొక్క ఇగ్నైట్ రేడియో ప్రోగ్రామ్స్ ని షేర్ చేస్తున్నందుకు మీకును మీ యొక్క కుటుంబ సభ్యులకు మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇగ్నైట్ రేడియో ద్వారా మనం దేవుని యొక్క వాక్యాన్ని ఈ యొక్క ప్రపంచపు నలుపులకు పెదజల్లటంలో మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ఎందుకనగా ఈ యొక్క ఇగ్నైట్ రేడియో ద్వారా ఈ యొక్క సత్య వాక్యాన్ని ప్రచారం చేయడంలో, వాక్యాన్ని సత్య వాక్యాన్ని ప్రకటించడంలో మేము ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాము. మేము సమయమందును అసమయమందును దేవుని యొక్క వాక్యాన్ని మేము చెప్పుటలోను, అలాగే దేవుని యొక్క కార్యక్రమాలలోనూ పాల్పంపులు పొందట్లోనూ మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని చెప్పుటకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా శుభములు. మేము ఈ యొక్క హైదరాబాద్ మహానగరంలో ఈ యొక్క సౌత్ సైడ్ క్రీస్తు సంఘం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ఈ యొక్క చిన్న సంఘము మేము సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు దేవుని యొక్క ఆరాధన జరిగించుటలో మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. కాబట్టి ప్రియమైన సహోదరులారా, సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా మరి ఒకసారి వందనములు తెలియజేస్తున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని మేము ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ప్రాంతాల్లో మేము ఎంతగానో దేవుని యొక్క పనిని చేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా తలమల్ల అలాగే కనిగిరి క్రీస్తు సంఘాలు ద్వారా ఎంతో గొప్ప సేవ ప్రకాశం జిల్లా అలాగే మార్కాపురం జిల్లాలో ఎంతగానో జరుగుతుంది. కాబట్టి ప్రియమైన సంఘం, ఆ దేవుని వెళ్ళారా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన యొక్క సంకల్పం చొప్పున మన అందరినీ పిలువబడి ఉన్నారు. మనల్ని అందరినీ కూడా విలువ పెట్టి కొనబడి ఉన్నాము. మనము మన సొంత ప్రయోజనాల కోసం కాదు, కానివ్వండి, మనము విలువ పెట్టి కొనబడి ఉన్నాము. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మనము ఎంతగానో మనము ఆయన యొక్క రాజ్యాన్ని వాసులగుటకు ఎంతగానో అర్హత కలిగి ఉన్నవారము. కాబట్టి ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎలాగ ఆశ్రయించాడో మనందరికి బాహటంగా తెలుసు. మనల్ని ఆ యొక్క పాత నిబంధన కాలంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం అందరం నరకానికి పోయేటి వాళ్ళమే. కానీ ప్రభువుని యేసు చూసేవారు ఆయన కుమారుడు లోకమునకు వచ్చి మన పాపముల నిమిత్తం ఆయన శిల్వ మరణం పొంది 3వ దినమున తిరిగి లేచి పునరుద్ధానుడై తండ్రి యొక్క కుడి పార్శ్వంలో కూర్చుని ఉన్నాడు. బట్టి ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, మనమందరము ఎంతగానో సంతోషించాలి. మనమందరము కూడా ఎంతగానో
దేవుని యొక్క నామంను బట్టి మనము సంతోషించాలి. అందుకే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను, నమ్మిన వానికి శిక్ష విధింపబడను. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రభువుని యేసుక్రీస్తు వారిని మన యొక్క సొంత రక్షకుడుగా నమ్ముతామో, అప్పుడు దేవుడు మనల్ని రక్షించే వాడుగా ఉన్నాడు, ఆయన యొక్క రాజ్యం మనల్ని జ్ఞాపకం చేసుకునే వారుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, ఈ దినమున మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాం. మరొకసారి చేరువచ్చిన మీ అందరికి కూడా వందనములు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఇగ్నైట్ రేడియో వాక్యాన్ని మీరు ఎక్కడి నుంచి అయితే వింటున్నారో, బహుశా మీరు మీ యొక్క గృహంలో నుంచి వింటుండొచ్చు, అలాగే మీ యొక్క వర్క్ ప్లేస్ లో నుంచి వింటుండొచ్చు, ఉద్యోగం చేస్తూ వింటుండొచ్చు, కారులో వింటుండొచ్చు, అలాగే ఎక్కడ ఫ్రీగా కూర్చొని వింటుండొచ్చు. కానీ ఎక్కడ ఉన్నప్పుడు, మీరు ఎక్కడ ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా తండ్రి యొక్క దీవెనలు, ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క భద్రత మీకు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ప్రియమైన సంఘ మా దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చర్చించుకుంటే నేర్చుకుపోయే అంశం నా యొక్క జనాంగాన్ని విడిచిపెట్టు. కాబట్టి ఈ యొక్క మాట మనం ఎక్కడ చూస్తాము అంటే నిర్గమకాండం 3 అధ్యాయంలో మనము చూడవచ్చు. నిర్గమకాండం 3 అధ్యాయం. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాత నిబంధన కాలంలో జరిగి మోషే తండ్రి అయిన దేవుడు మోషే గారి ద్వారా మాట్లాడుతూ ఫరోకి కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పుడు మనము ఈ యొక్క అంశాన్ని, ఈ యొక్క మాటను మనము గమనించుకోవచ్చు. కాబట్టి ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎలాగ అయితే ఇస్రాయేల్ ప్రజల్ని తండ్రి అయిన దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు, అలాగే కుమారుడైన మోషే ద్వారా, అలాగే కుమారుడైన క్రీస్తు ద్వారా మన యొక్క పాపములను విమోచించడానికి ఆయన్ని ఈ లోకంలోకి పంపి 33.5 సంవత్సరం పాపముల నిమిత్తం ఆయన మరణించి తిరిగి 3 దినములు లేచి పునరుద్ధరణుడయ్యాడు. కాబట్టి ప్రియమైన సంఘ మా దేవుని బిడ్డారా, ఈ రోజుల్లో చాలా మంది కూడా వెన్నెన్నో బంధకములతో వాళ్ళు నిండుకొని ఉన్నారు. కొంతమంది భయంతో నిండి ఉన్నారు, కొంతమంది అసూయతో నిండి ఉన్నారు, కొంతమంది త్రాగుబోతనము, అలాగే కొంతమంది వ్యభిచారము, కొంతమంది త్రొంగతనము. కాబట్టి ఇటువంటి పాపములు చిక్కుని ఉన్నారు. కాబట్టి మనము తెలుసుకోవాల్సిన, ఆనందించాల్సిన విషయం ఏంటంటే కుమారుడైన క్రీస్తు ద్వారా, ఆయన యొక్క స్వార్థ ద్వారా మనలను పాపం నుండి ఆయన విమోచించాడు అనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన సంఘ మాధ్యమం పెట్టారా, ఎలాగైతే ఇస్రాయేల్ని అక్కడి నుంచి విడిపించి ఉన్నాడు, ఎలాగైతే వాళ్ళని ఆ యొక్క ఐగుప్తు జనాంగం నుండి విడిపించుకొని తీసుకుని బయటకు వచ్చి ఉన్నాడు, మనము కూడా ఈ యొక్క పాపములనే బంధకం నుంచి విడిపించి దేవుడు మనల్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయనను ఆయన యొక్క మాట వినడానికి, లేకపోతే ఆయన యొక్క చెప్పిన మాటలు అడుగుచాళ్ళు నడుచడానికి మనము సిద్ధంగా ఉన్నామా లేదా మనము ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ దినం మనం 3 అంశాలలోకి మనం నేర్చుకోవచ్చు. అసలు ఇస్రాయేల్కి ఐగుప్తుకి ఉన్న సంబంధం ఏమిటి మొదటిగా, అలాగే రెండవదిగా తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి ఎలాగో విడిపించాడు అనేది విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అలాగే మూడో విషయం, ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనకి రక్షణ ఎలాగో అనుగ్రహించబడింది అనే విషయాన్ని కూడా మనము చూడబోతున్నాం. కాబట్టి ఈ లెసన్ ఈ యొక్క లెసన్ నేర్చుకునే లోపు మనము
మూడు విషయాలు మనము అర్థం చేసుకోగలుగుతాం. మొదటిది పాపము, చాలా పాపము అనేది చాలా చాలా గొప్ప కీడుగా మనం చూడవచ్చు. అలాగే రెండవది ప్రభువైన యేసుక్రీస్తు వారి మన యొక్క విమోచకుడు అని మనం గుర్తించగలుగుతాం. అలాగే మూడవది విషయంగా తండ్రి అయిన దేవుణ్ణి మనము ఆహ్వానించినప్పుడు, మన హృదయంలోకి పిలువబడినప్పుడు మనము ఆ యొక్క ఫ్రీడమ్ లేకపోతే ఆ యొక్క స్వతంత్రాన్ని మనము పొందుతాం, ఆ యొక్క స్వతంత్రాన్ని మనము పొందుతాం. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, ఒక చిన్న ఉదాహరణ చెప్పుకొని దేవుని యొక్క వాక్యంలోనికి మనము ముందు కొనసాగము. అనగనగా ఒక ఊర్లో ఒక గ్రద్ద పిల్ల ఎగురుతూ వచ్చి ఆ యొక్క కింద ఉన్న కోళ్ళ ఫామ్ లో పడిందనమాట. సో ఆ గ్రద్ద పిల్ల చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆ యొక్క కోళ్ళ ఫామ్ లో పడినప్పుడు ఆ యొక్క కోళ్ళన్ని చూసి దాన్ని ఆదరించడం మొదలు పెట్టింది. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క కోళ్ళు ఆ యొక్క గ్రద్దని తన యొక్క జాతిగా ఊహించుకున్నా అలాగే వాటిని ఆహ్వానించిందో, ఆమె ఆ గ్రద్ద కూడా వాళ్ళకి కింద నడవటం కానివ్వండి, ఎలాగైతే కోళ్ళు గింజలు తింటున్నప్పుడు ఎలా తింటున్నా అలాగ తినటం కానివ్వండి, ఇవన్నీ చేయటం మొదలుపెట్టింది. ఇవన్నీ చేస్తూ చేస్తూ కొంచెం పెరగడం మొదలైంది, కొంచెం పెరగడం మొదలైంది. కాబట్టి ఆ యొక్క గ్రద్ద అనేది ఎగరటం నేర్చుకోలేదు. వాళ్ళు ఎలాగైతే కోళ్ళు తింటున్నాయో తిరుగుతున్నాయో అలాగే ఉంది. తర్వాత ఒకనొక దినమున ఇంకొక గ్రద్ద ఆ యొక్క గ్రద్దను చూసి, నువ్వేంటి వీళ్ళతో తిరుగుతున్నావు, నువ్వు వీళ్ళకి సంబంధించిన దాని కాదు, నువ్వు ఎగరగలవు, పైకి ఎగరగలవు అంటే ఆ యొక్క గ్రద్ద పిల్ల, లేదు నేను ఎగరలేను, నేను కోడిని అని చెప్పి అలాగే ఉంది. కానీ ఆ యొక్క ఇంకొక గ్రద్ద తన్ని, అలా కాదు నువ్వు ఎగరగలవు, నువ్వు ఈ యొక్క కోళ్ళ జాతికి చెందిన దానివి కాదు, మీరు ఎగరగలరు ఎగరగలరు అని ఎంతగానో ఆ యొక్క గ్రద్దని మోటివేట్ చేసి చేసి చేసి మొదటి ఎగిరిచేలా చేసింది. మొదట భయపడినప్పటికీ కూడా తర్వాత ఆ యొక్క గాలికి ఎలాగ ఎగరాలో నేర్చుకొని అలా ఎగరటం మొదలుపెట్టింది. కాబట్టి ప్రియమైన సంఘం అని దేవుని పెట్టారా, ఇలాగే చాలా మంది తనకి దేవుడు మనల్ని ఎందుకొరకు తయారు చేశాడో తెలియక మనం ఏం చేస్తున్నామంటే అక్కడే ఉంటున్నాము. మనం ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా దేవుణ్ణిలో అలాగే ఉంటున్నాము, దేవుణ్ణిలో అలాగే ఉంటున్నాము, సారీ దేవునికి దూరంగా ఉంటున్నాము. కాబట్టి మనము ఆయనకు సమీపంగా ఉండాలి అంటే మనం ఎలాగ ఉండాలి, దేవుని యొక్క వాక్యంలో మనము ఎలాగ ఎదగాలి అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని సృజించడానికి మన యొక్క జీవితానికి ఒక అర్థం ఉంది. కాబట్టి ఆ యొక్క జీవిత అర్థాన్ని మనము తెలుసుకోవాలి. వాక్యపట్నం చదువుకుందాం, వాక్యపట్నం చదువుకుందాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 30-35 చదువు. నలభై ఏళ్ళు అయిన పిమ్మట సినాయి పర్వతం నందు ఒక పొదలోని అగ్ని జ్వాలల్లో ఒక దేవదూత అతనికి ఎగబడి మోషన్ని చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి తన నిదానించి చూచుటకు దగ్గరికి రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడునని ప్రభువు వాక్కు వినబడను. కనుక మోషే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడువుము, నీవు నిలిచిన చోటు పరిశుద్ధ భూమి, ఐగుప్తులో ఉన్న నా ప్రజలు దురవస్థను నేను నిదానించి చూచు తిని వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను
రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుతున్నట్లు చెప్పను. అధికారినిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదల్లో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చాను. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, మన వాక్యపాఠం చదివినప్పుడు ఎలాగ తండ్రైన దేవుడు ఐగుప్తు ఇస్రాయల్ ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి ఎలాగో వాళ్ళు విడిపించాలనే విషయం మనం చూడవచ్చు. అలాగే నిర్గమాకాండ 3 అధ్యాయం చూసుకున్నట్లయితే మనము మిగతా విషయాలు కూడా మనము చూసుకోవచ్చు. ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, ఇంకొక దేవుడు మనలను ఆయన కాపాడాలని నిశ్చయించుకున్నాడు. కాబట్టి మనము ఆయన కోగిట్లు, ఆయనలో ఉన్న ఎడల దేవుడు మనలను ఎంతగానో ప్రేమించేవాడుగా ఉన్నాడు. మిగతా విషయాలు మనము చూసుకుందాం. సో మై రిగ్నేటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో హీ సీస్, సో దట్స్ వై గాడ్ సేస్ యునో లెట్ మై పీపుల్ గో. వెన్ గాడ్ స్పీక్స్ త్రూ మోసెస్ టు ఫరో, లెట్ మై పీపుల్ గో. సో యు నౌ ఇట్ ఈస్ వీఆర్ హిస్ పీపుల్, వీఆర్ హిస్ పీపుల్. యునో హియర్ గాడ్ సేస్ దట్ గాడ్ ఇస్ నాట్ డిస్టెన్స్, గాడ్ ఇస్ నాట్ డిస్టెంట్ అట్ ఆల్. హీ ఈస్ నియర్ టు యూ, హీ ఈస్ నియర్ టు యూ, అండ్ హీ సీయింగ్ యూ, అండ్ హీ హియర్ ఈస్ హియరింగ్ యూ. సో మాడి రిగ్నేటర్స్, మాడి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్స్ జంప్ ఇన్ టు ద లెసన్. సో ఫస్ట్ థింగ్ వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ద గ్రేట్ బర్డెన్ ఆఫ్ క్యాప్టివిటీ, ద గ్రేట్ బర్డెన్ ఆఫ్ క్యాప్టివిటీ. సో ఇస్రాయల్ హ్యాడ్ లివ్డ్ ఇన్ ఈజిప్ట్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. So what began as a place of blessing eventually become a place of suffering, because Pharaoh oppressed the Israel. The king Pharaoh of Egypt has oppressed the Israel. The Israelites multiplied greatly. So instead of celebrating them, Pharaoh feared them. Fear produced cruelty. They become slaves. They built cities. They worked without rest. Their lives become miserable. So my dear greatest, my dear brothers and sisters, so how, you know, this hatred has spreaded, like, you know, that hatred in the Egyptians or the, in the, especially in the Pharaoh, has spreaded like anything. And he ordered that baby boys to be killed. Israelites, baby boys to be killed. His hatred become so great that he commanded every Hebrew baby boy to be thrown into the Nile River. Thrown into the Nile River. What a terrible picture of evil. What a terrible picture of evil. Yet, God preserved Moses. Yet God preserved Moses. When people try to stop God's plan, God always has the final word. God always has the final word. So my dear readers, my dear brothers and sisters, sometimes we imagine that once God begins working, life immediately improves. So when God begins working, life will be immediately improved. But before Israel was delivered, Pharaoh increased their workload. This teaches us that opposition often increase before breakthrough. So my dear greatest, my dear brothers and sisters, so we need to be very, very careful.
we need to be very, very careful, my dear Ignatius, my dear brothers and sisters. So when you think you had, burdens in your life, remember that God is going to bless you. You need to be stay abide by His word. When you are in the word of God, then God is definitely going to bless you. So my dear Ignatius, my dear brothers and sisters, so God is loving us. God is, seeing us with His eyes. So, my dear Ignatius, my dear brothers and sisters, nowadays, sin works exactly the same way. Sin works exactly like the same way. John chapter 8. John chapter 8. Verse 34. Jesus answered them, "Most assuredly, I say to you, whoever commits sin is a slave of sin." Here, my dear Ignatius, my dear brothers and sisters, here Jesus used the phrase translated as truly, truly, or very truly. This is from a doubled use of Aramaic word amen, used at the end of the statement, as many cultures do in prayer even today. It suggests a hope the words will be fulfilled or that they are true. Used at the beginning of the statement, it is a claim to absolute original first-hand knowledge. It is important to realize what Christ is saying here and what He's not saying. Earlier, Jesus claimed to be the one and only source of spiritual truth, and that those who accepted Him would be set free from the enslavement of sin. John chapter 7, verse 37 and 38. "He who believes in me, as the scriptures, he said, out of his heart will flow rivers of living water." So, my dear Ignatius, my dear brothers and sisters, so without question, Jesus is pointing out that sin is a mark of following darkness. Sin is a mark of following darkness instead of His light. So, sin by definition means choosing earthly, worldly things over heavenly things. So, we need to remember, and we need to self-examine once. Are we choosing over earthly things over heavenly things? So what Jesus is not saying is that all sin at all times should be interpreted to mean that the sinner has no relationship to Christ. The Greek of this phrase makes this nuance much easier to understand than any English translation. So the exact phrasing used in is pas ho poin ho hamarian doulos editias. Literally, this means everyone who keeps practicing sin is a slave of sin. In other words, Jesus is now speaking of a habitual, persistent sin. Those who are free in Christ may stumble into darkness, but they do not perpetually walk in it. So, my dear Ignatius, my dear brothers and sisters, so everyone has practiced sin, is a slave to sin. So, sin promises happiness. Instead, it produces chains. It promises freedoms. Instead, it produces guilt. It promises pleasure, but instead, it produces death. My dear Ignatius, my dear brothers and sisters, so that's why we see in Romans chapter 6, verse 23. Romans chapter 6, verse 23. "For the wages of sin is death, but the gift of God is eternal life in Christ Jesus our Lord."
So, my dear Ignatius, my dear brothers and sisters, here Paul sums up this section of this letter and the entire gospel in this one famous verse. He compares the two types of lives he has been describing. Those without Christ are slaves to sin. Their work of sinfulness earns a paycheck of death. In other words, they earn eternal death, eternal separation from God. No matter how good a person may think they are, their work can never be good enough. That's why it says in Isaiah chapter 64 verse 6, but we are all like an unclean thing, and all our righteousness are like filthy rags. We all fade as a leaf, and our iniquities like the wind have taken us. So my dear brothers, my dear brothers and sisters, and ultimately they have only themselves to blame for sinning against God. So they have to blame themselves. So there is another way, however, Paul has described the possibility that we can become servants of righteousness by trusting in Christ. This is not something we can do on our own. So that's why if you see Romans chapter 3 verse 23, for all have sinned and fall short of glory of God. So that all have sinned and fall short of glory, God's glory. So no eternal life can only be given. It cannot be earned by human beings. So that's why, you know, if you see Ephesians chapter 2 verse 18, for by grace you have been saved through faith, and that not of yourselves. It is the gift of God, not of the works, lest anyone should boast. So my dear Ignatius, my dear brothers and sisters, so Paul describes eternal life as God's free gift in Christ Jesus our Lord. When we trust in Christ, God gives us credit for Christ's perfect, sinless life and accepts the payment of Christ's death for our sin. The result, eternal life with Him, sharing in His glory, is given to us as a gift. Paul seems to be asking, which life do you want? Which life do you want? So, my dear Ignatius, my dear brothers and sisters, we need to remember that Satan always advertises pleasure. Satan always advertises pleasure. He never advertises the consequences. He never advertises the consequences. So, my dear Ignatius, my dear brothers and sisters, God is with us, and He is talking to us when we are doing wrong. The Holy Spirit is guiding us. Holy Spirit is guiding us. So, my dear Ignatius, my dear brothers and sisters, we need to be self-examined. Imagine someone who begins gambling just for fun. Soon they lose money. Then peace, then trust, then relationships. What began as entertainment becomes slavery. This is exactly how sin works. Only Jesus can break those chains. So my dear Ignatius, my dear brothers and sisters, so God is loving us. So who can deliver us from the sin? So God has power to deliver. See, if you see, God did not ignore Israel's suffering. He acted immediately. So when he saw the Israel people are suffering and Israel people are, when they are praying for God for help, he acted. We can see the 10 plagues.
God displayed his authority through 10 mighty plagues. 10 mighty plagues. Each plague demonstrated that the gods of Egypt were powerless before the true God. The gods of Egypt were powerless before the true God. Water became blood. Martyr Ignatius, water become blood. Darkness covered the land. Darkness covered the land. Locusts destroyed the crops. And the firstborn died. No king could stop God. Remember, our God is the Almighty God, and he has all the power. He has all the power. So my dear Ignatius, my dear brothers and sisters, we need to be self-examined once. When Israel reached the Red Sea, they seemed trapped. So they were stumbled and they were astonished and they thought they were trapped. Backside, the Egyptians are coming with their armies. Mountains surrounded them. The sea stood before them. Pharaoh's army chased them. Humanly speaking, there was no escape. There was no escape. But, God made a way where there seemed to be no way. Amen. Amen. So, my dear Ignatius, my dear brothers and sisters, the sea opened. Israel walked on dry ground. The Egyptians' army was destroyed. God's people were free. So, my dear Ignatius, my dear brothers and sisters, so here we need to understand is the miracle points us to the Jesus. Just as Israel passed from slavery into freedom, believers pass from sin into new life through Christ. Paul compares Israel's crossings of the sea to baptism. 1 Corinthians chapter 10 verse 2. Let's read 1 and 2. Moreover, brethren, I do not want you to be unaware that all our fathers were under the cloud, all passed through the sea, all were baptized into Moses in the cloud and in the sea. So here, Paul is showing similarities between the Israelites during their time in the wilderness and the Christians in Corinth. By extension, these comparisons are valid for Christians everywhere. He has written that all the Israelites were guided by the Lord in the pillar of cloud and all passed through the water and the Red Sea. Exodus chapter 13 verse 21, if you see in the Old Testament. And the Lord went before them by day in a pillar of cloud to lead the way, and by night in a pillar of fire by giving them light, so as to go by day and night. So, my dear Ignatius, my dear brothers and sisters, the verse says those Israelites were baptized into Moses. Through this experience, it is unclear exactly what this means. Exactly what this means. So, my dear Ignatius, my dear brothers and sisters, water is involved in the sense that they are passed through or were saved from the water of the Red Sea. So baptism, of course, involves water. It is also meant to identify that the one being baptized with their proclaimed faith, in some way, these experiences connected them to their leaders. Moses, through whom God communicated with Israel. So Paul is making the connection to the Christian experience of Corinthians who were baptized into Christ, through whom God revealed himself and saved them. So, my dear Ignatius, my dear brothers and sisters,
when we belong to Christ, our old master loses his authority over us. Our old master loses his authorities. So, my dear Ignatius, my dear brothers and sisters, finally, I would like to

fire for Jesus Christ. Amen. మరొకసారి చెరవచ్చిన మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వందనములు తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రియమైన సంఘం దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని మన పాతిన మందన యొక్క హిస్టరీని మనం చూసుకున్నప్పుడు హిస్టరీ మనకి ఎందుకు అవసరం అవుతుంది అంటే దాని నుంచి మనం ఎటువంటి తప్పులు చేయకుండా మన యొక్క జీవితంలో మనము ముందుకు ఎలాగో వెళ్ళాలి అనే విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, మొదటిగా దేవుడు ఎలాగైతే ఆ యొక్క ఇశ్రాయేలుని ఐగుప్తు బందీల నుంచి ఎలాగైతే విడిపించాడో అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. 400 ఏళ్ళు వాళ్ళు బానిసలుగా ఉన్నారు, ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు. కానీ అక్కడ మనం చూసుకున్నట్లయితే ఫరో అప్పటిదాకా కొంచెం మొదటగా ఆ యొక్క ప్రదేశం వాళ్ళకి భాగమే ఉంది, కానీ ఎప్పుడైతే ఫరో రాజు వచ్చి ఉన్నారో అక్కడి నుంచి వాళ్ళు ఎలాగా అయిపోయిందంటే వాళ్ళకి జీవితం స్తంభించిపోయింది. అక్కడ ఫరో రాజు ఇస్రాయేల్ జనాంగాలని అణగదొరకడం మొదలుపెట్టాడు, వాళ్ళు భయపెట్టేయటం మొదలుపెట్టాడు. వాళ్ళు ఎలాగంటే ఆయనలో ఉన్న క్రూరత్వాన్ని బయటికి తీసి వాళ్ళని బానిసల కంటే హీనంగా ఇస్రాయేల్ ప్రజలను చూశారు. వాళ్ళ చేత రేయిం బగులు పనిచేయించారు, అలాగే పట్టణాలు నిర్మించుకున్నారు. సో వాళ్ళకి రెస్ట్ అనేది, వాళ్ళకి విశ్రాంతి అనేది లేకుండా వాళ్ళ చేత పనిచేయించుకున్నాడు. వాళ్ళ యొక్క జీవితాన్ని అగమ్య గోచరంగా మార్చాడు. ఫరోకి ఈ ఆ యొక్క ఇస్రాయల్ పట్ల ఆ యొక్క ద్వేషం ఎంతగా పెరిగిపోయింది అంటే, ఎవరైనా మగ శిశువు జన్మిస్తే ఆ శిశువుని చంపేయండి అని ఆజ్ఞాపించే అంతగా ఆయన యొక్క ద్వేషం ఇస్రాయల్ ప్రజల మీద, ఇస్రాయల్ జనాంగం మీద పెరిగిపోయింది. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, కాబట్టి మనల్ని కూడా, క్రైస్తవులమైన మనల్ని కూడా చాలా మంది ఎంతగానో ద్వేషిస్తూ ఉంటారు. మనల్ని కూడా చాలా మంది మనల్ని అణగదొరకటానికి, మన యొక్క జీవితాలని అబాసుపాలు చేయటానికే ఉంటారు. కానీ మనము ఎలాగైతే ఐగుప్తులు అన్ని 100 సంవత్సరాలు విశ్వాసంతో దేవుని వైపు చూసి దేవుని వైపు నమ్మకం ఉంచారో మనము కూడా అలాగే ఉండాలి, మనము కూడా అలాగే ఉండాలి. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన యొక్క ద్వేషానికి మనం చూసాం కదా, ఆ మగ శిశువు ఎవరైనా ఆ హిబ్రూల్లో ఎవరికైనా మగ శిశువు జన్మించాడంటే వాళ్ళని తీసుకెళ్లి నైల్ నదిలో పడేయటం జరుగుతుంది. కాబట్టి ఇది మనం చూసుకున్నట్లయితే ఫరో గారి యొక్క పైశాచిక ఆనందానికి, అతనిలో ఉన్న ఆ యొక్క దుర్మార్గతకి మనము చూడవచ్చు. కానీ అటువంటి స్థితిలో కూడా తండ్రి అయిన దేవుడు మోషే గారిని కాపాడి ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎలాగైతే ఈ యొక్క ప్రజలు దేవుని బిడ్డల పట్ల ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు వేరొక ద్వారాన్ని, వేరొక మార్గాన్ని తెరుస్తాడు. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, కాబట్టి కొన్ని కొన్నిసార్లు వాళ్ళకి స్వతంత్రం, ఆ యొక్క ఐగుప్తుల నుంచి వచ్చే స్వతంత్రంకి ముందు ఎలాగ ఉన్నారంటే, అంత బానిసత్వం, అంత ఫరో కింద అణిగి మణిగి వాళ్ళు ఉన్నారు. కాబట్టి కానీ వాళ్ళకి కూడా ఈ యొక్క స్వతంత్రం, ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల అయితే దొరికింది. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రోజుల్లో మనం కూడా యోహాను సువార్త 8:34 అన్నట్టు, ఈ లోకం వైపు చూసిన వారు అందరూ కూడా పాపానికి దాసులే. కాబట్టి పాపానికి మనము కూడా దూరంగా ఉండాలి. పాపంలో మనము ఉండకుండా దేవుళ్ళు కనుక మనం ఉండినట్టయితే దేవుడు మనల్ని కాపాడటానికి ఎంతగానో ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఉదాహరణకు చూసుకున్నట్లయితే, కొంతమంది గ్యాంబ్లింగ్ చేయడానికి చాలా ఇష్టపడుతుంటారు. మొదటగా ఏదో ఇది సరదా కోసం ఆడదామని దిగుతారు, కానీ ఆఖరికి ఏమవుతుంది?

అంటే వాళ్ళు జీవితాన్ని, వాళ్ళ యొక్క సమయాన్ని, వాళ్ళ యొక్క మనీని వాళ్ళు లాస్ట్ అవటం తప్పితే వాళ్ళు ఏమీ సంపాదించుకోలేరు. కాబట్టి మనకు కూడా ఇక్కడ పాపము అనేది ఆనందాన్ని, సంతోషాన్ని, తాత్కాలికమైన ఆనందాన్ని, సంతోషాన్ని చూపిస్తుంది, కానీ అది నిత్య నరకాగ్నిలోకి ప్రవేశం అనే విషయాన్ని మనము మర్చిపోతాం. కాబట్టి రెండో విషయం ఏంటంటే, మనము ఈ యొక్క పాపం నుంచి విడుదల ఎలాగ పొందగలము అంటే, ఎలాగైతే ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొందారో, తండ్రి అయిన దేవుడు తాను ఆయన యొక్క అధికారం చొప్పున, ఆయన యొక్క సామర్థ్యం చొప్పున మాత్రమే మనము బయటికి వెళ్ళగలం. చూడవచ్చు, 10 తెగుళ్ళు మనము, 10 తెగుళ్ళ ద్వారా దేవుడు తన యొక్క అధికారాన్ని, ఆధిపత్యాన్ని ఫరోకి చూపించాడు. వాళ్ళు నా ప్రజలు, నా యొక్క కుమారులు, కుమార్తెలు, వాళ్ళు నేను విడిపించుకుంటాను అని చెప్పి ఆ యొక్క పది తెగుళ్ళు రప్పించారు. అంతటితో వాళ్ళు ఊరుకోలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇస్రాయేల్ ప్రజలు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటే ముందు కూడా వాళ్ళు వెనకాలి వెంబడిబడి వాళ్ళు చంపేద్దామని ఐగుప్తీయులు అనుకుంటారు. చూసుకున్నట్లయితే చుట్టూ కొండలు, పర్వతములు, ఈ మధ్యలో సముద్రం, ఇక్కడ దాటడానికి ఏం లేదు. అయ్యో దొరికిపోయామను వాళ్ళు, దొరికిపోయాము, వాళ్ళు చంపేస్తారు, అక్కడ హోప్ లేదు. వెళ్ళడానికి బయటకు తప్పించుకునేదానికి మార్గమే లేదు. కానీ మనుషులకి అసాధ్యమైనది దేవునికి సాధ్యం, దేవునికి సుసాధ్యం. ఆ విషయాన్ని మనము నమ్మాలి. వెంటనే ఏమయ్యాయి, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలి ఆరిన నేల మీద వాళ్ళు నడిచారు, ఆరిన నేల మీద నడిచారు. తర్వాత వెనకాలే వాళ్ళు ఎలకల యొక్క ఐగుప్తు సైన్యము వెంబడించగా వాళ్ళు చనిపోయారు. కాబట్టి ప్రియమైన సంఘం, దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుణ్ణి నమ్మకంగా ఉండాలి. కాబట్టి ఎలాగైతే మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ నమ్ముతామో, అప్పుడే దేవుడు మనలను కాపాడువాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యము దేవుడు మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాలను దీవించుగాక. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఇగ్నైటర్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ కామెంట్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హార్ట్స్, అండ్ వి రియల్లీ అప్రిషియేట్ ఆల్ యువర్ లవ్, అండ్ వి రియల్లీ అప్రిషియేట్ ఆల్ యువర్ కామెంట్స్. మే గాడ్ బ్లెస్ యూ. అంటిల్ సీ యూ నెక్స్ట్ వీక్, ఆమేన్.